ఉత్పత్తేరో నద్రుభవం ధనం రూపం నద్రుభవం స్వర్గరాజన నద్రుభవం భోజనం భిజనం నద్రుభవం స్వచ్ఛ అంబర నద్రుభవం సూత మిత్ర పరాత పాదవే నద్రుభవం పంత విలాస నద్రుభవం పంత విలాస నద్రుభవం విద్యా పరీణ నద్రుభవం చతుర్చంచల దుర్లభం ఏ పరవాన నామ ఖూబ్ తేరో నామ దుర్లభం ఏ